బిందురుత్తరూపం నాదసంధానం సంహితా సంధి సర్షా గణేశ విద్యా గణకర్షి నిక్షృద్గాయత్రీ ఛందః గణ